0: క్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అని.
1: The Lord has given us this command. I have placed you here as a light for the Gentiles. You are to take the saving power of God to people everywhere on earth. On earth.
2: Radio Chaddai, Estados Unidos.
3: Aquí es donde se originan los tsunamis musicales. Y ahora, más música para los que saben oír.